తమ్ముడికి శివమాంసమాడియల్ కొత్త శివానందం ఓవాదేరలై శుద్ధమదు ఉన్న శివానందం విట్టిడా.